గగణమధ్యగతో వజస్పరేతి బానో భాస్కర మార్తాండ షండరశ్మి దివాకర ఆయురారోగ్య